0: అబాబాబాబాబా తూనగా కుసిట్టు తెలుపుగా అందాపుండు, దాయ తెలుపుగా అందాపుండు. ఈ లోకద స్థితిట ఆ కండు కపడద కళుగొప్పు, మండే పుడపునంచెత్తున మచ్చరద గొప్పులేను తూనగా, ఒర తెలుపుగా అంది అన్న మనసుడాపుడు. ఇతనేట నడతినంచెత్తున కెలవంజి ఘటనలేను తూనగా, ఆ లోకదంచి కన్నుబుడదు తూందుళ్లే, అప్పెమ్మను భారీ పొర్ల కంటెడు తాంకొడా ఆయనంచెత్తిన జోకులు, రడ్డు జన అప్పెమ్మే పద్రాడు జన జోకులేని భారీ మోకెడు తాంకొందుళ్ళే. ఆ తాంకినంచెత్తిన పద్రాడు జన ఆ జోకులేగి రడ్డు అప్పెమ్మను తాంకెర తీరందినంచెత్తిన స్థితి బతిది ఎత్తుండు. ఓడెవరెముట్టగెన్నగా ఆయ సైపున కాలెవరెముట్ట ఉండి నుప్పు కొరందినంచెత్తిన మగే ఆయన కాటోగేరదు అవు పొత్తుద ఆయన సూడుసుకారి ఆయి బొక్క సావుదిన అందు నిగది మలుతుంది. అల్ప బట్టి బట్టి ఆయకు బోడాపునంచిత్తిన చీపెద తెనసిలిని లోకద జనకు పట్టునతు వందుళ్ళ అపండ ఉందు ఎన్న కాలద కల్జిగద గొప్పత్తంద బొక ఎంచిన వంజి పొత్తుడు మాన ముచ్చునంచిత్తిన కుంటుదొట్టిగే లోకద ఎదురు తర తగ్గాది బెరి బగ్గాది హిరియరకి గౌరవ కొరందు నడపునంచుత్తిన పొన్నడికెలను తువందుళ్ళ ఇనికోడద దిరిసుదు పునియంచ ఆ పొన్నన దిరిస ఆనన దిరిస తూనగా అకులు కట్టునంచిత్తిన ఆ కట్టాటిగిన తూనగా కోల కట్టాటిగి అంద పండందే రడ్డు పాతెరణ ఇచ్చి కెలవు జనకులు పనిపేరు కోల అంద బండి బెట్టిగా కొంచెం అర్థ బేతేనే కొరిపేరు కోల పనుపునవు అవ్వంజి వస్తుకు సీమిత ఆయన వత్తి అత్తండ వంజి విభాగకు సీమిత ఆయన వత్తి ఒరియన నడకే అవు స్థితి మీరుదు పోనుందండ ఆయన కోల కట్టును ఉంది పనిపేరు అపందండ లోకద జనమందే కట్టునంచెత్తన కోల కట్టాటిగద బగటి నమ తుళితొందు పోండ మస్తుండు ఆ తత్తు అపగందన నల్లాత పద్య దుమ్ము పోండ దాదతో జుందు తూపే అన్న దాదతో జుందు తూపే
1: దాదాడయో
0: ఎరవు తోజును.

ఉమ్మసుడ మనసుడు లోక సంచారకు బిదరినాయను. లోకడు ఎడ్డెప్పుద స్థితికి లేను తూ అందు యాను సంతోషపడపోయింది ఎన్ని అండ ఛే యాను తూయిన దృశ్యాలు పూర భారీ బేజారుద విచారవాదు మండెగు తెడిలాకి లెక్క యాను జారుందు బగ్గుదు బూరునంచిన పరిస్థితికి పోయట. లోకడు ఓలు తూండల ధర్మ ఉండా పంపిన ప్రశ్నగు యానిత్తే ఎదురాతే ఓలు తూండల అవులు కండు కలువటిగే కామద బుద్ధి ఏరేర్న మండెను పుడపు నంచిన దృశ్యలు ఆత్మత్రత్ ఏరు జోకులను బులెపాదు నీతిగు నియత్తుగు నడపావులక మల్పావుడు అంచిన బోధన దక్కల బోధననే ఈ పుర్తుకు నడపుజా పంపిన రీతిడు. ఎల్లెక్కులు తమిరిచ్చంది రీతి సంస్కార ఇచ్చంది రీతి మల్లక్కలకు ఎదురుంతుదు పాతిరిన రీతిలేను పూరతుయే. ఈ పొర్తుగు సంస్కారనే క్షీణవాదు ఓల ఔల మూల ధర్మద లక్షణ ఉండా పంపిన పరిస్థితి అది పోతుండట. విచార ఉండు కలియుగడు ధర్మగు వంజికారు మాత్ర అందు అండలా వంజికారు నన్నలో ఊరుదు ధర్మను రక్షణ మల్పడేత. ధర్మ పురుషరు దాని జతుదు పోయరా గురు హిరియరు దాని మణిపందె కుల్లియరా లోకద స్థితి ఇంచ ఆదు పోవడాన కారణ దాదా. పరిస్థితి సంస్కార క్షీణత అల్పల్ప తోజండు అంచబందు ఊరొర్మలతో ఉండే గుడి గోపురంలో.

0: ना देवा काटा ना वंजिलंदा जांदी आए बत्ते तल ते पे एकडुटा मगला डल समयतन इत्ता ना उरवस लगे इंचा फिरा पोको केंचिने उंक ऐकरा कंगोंज हेलो एंचा करंट इजा
1: ఆ కంట వంజాలి ఓల మధ్య మనసు ఒదిక్కొని
0: ఒక దానే జీవ ఇప్పుడు అంతా ఉంతులే పోలీస్ పోలీస్ అన్న బత్త అని అన్నకు

0: బాబా తూనగా కుసిట్టు తెలుపుగా అందాపుండు, దాయ తెలుపుగా అందాపుండు. ఈ లోకద స్థితిట ఆ కండు కపడద కళుగొప్పు, మండే పుడపు నంచెత్తున మచ్చరద గొప్పులేను తూనగా, ఒర తెలుపుగా అంది అన్న మనసుడాపుండు. ఇతనేట నడతినంచెత్తున కెలవంజి ఘటనలేను తూనగా, ఆ లోకదంచి కన్నుబుడదు తూందుళ్ళే, అప్పెమ్మను భారీ పొర్ల కంటెడు తాంకొడా ఆయనంచెత్తిన జోకులు, రడ్డు జన అప్పెమ్మే పద్రాడు జన జోకులైన భారీ మోకెడు తాంకొందుళ్ళే. ఆ తాంకినంచెత్తిన పద్రాడు జన ఆ జోకులేగి రడ్డు అప్పెమ్మను తాంకెర తీరందినంచెత్తిన స్థితి బతిది ఎత్తుండు. ఓడెవరెముట్టగెన్నగా ఆయ సైపున కాలెవరెముట్ట ఉండి నుప్పు కొరందినంచెత్తిన మగే, ఆయన కాటోగేరదు అవు పొత్తుద ఆయన సూడుసుకారి ఆయి బొక్క, సావుదిన అందు నిగది మలుతుంది అల్ప బట్టి బట్టి ఆయకు బోడాపునంచిత్తిన చీపెద తెనసిలిని లోకద జనకు పట్టునతు వందుళ్ళ. అపండ ఉందు ఎన్న కాలద కల్జిగద గొప్పత్తంద బొక ఎంచిన వంజి పొత్తుడు మాన ముచ్చునంచిత్తిన కుంటుదొట్టిగే, లోకద ఎదురు తర తగ్గాది బెరి బగ్గాది హిరియరకి గౌరవ కొరందు నడపునంచుత్తిన పొన్నడికెలను తువందుళ్ళ. ఇనికోడద దిరిసుదు పునియంచ ఆ పొన్నన దిరిస ఆనన దిరిస తూనగా, అకులు కట్టునంచిత్తిన ఆ కట్టాటిగిన తూనగా కోల కట్టాటిగి అంద పండందే రడ్డు పాతెరణ ఇచ్చి. కెలవు జనకులు పనిపేరు కోల అంద బండి బెట్టిగా కొంచెం అర్థ బేతేనే కొరిపేరు. కోల పనుపునవు అవ్వంజి వస్తుకు సీమిత ఆయన వత్తి, అత్తండ వంజి విభాగకు సీమిత ఆయన వత్తి, ఒరియన నడకే అవు స్థితి మీరుదు పోనుందండ ఆయన కోల కట్టును ఉందు పనిపేరు. అపందండ లోకద జనమందే కట్టునంచెత్తన కోల కట్టాటిగద బగటి నమ తుళితొందు పోండ మస్తుండు ఆతత్తు అపగందన నల్లాత పద్య దుమ్ము పోండ దాదతో జుందు తూపే అన్న దాదతో జుందు తూపే
1: దాదాడయో
0: ఎరవు తోజును.

ననదుంబగ్ ముర్కుదు పోపుండియే మాతా ముర్కుదు పోపుండియే. ఈ పదను పంతినకులు మైమ్ రామ్దాస్, సురేష్ కోట్యాన్ చిత్రాపు, రాజ్ షా అంచనే వేలు.